0: నక్కలకు కురూపనమున దేఖించ సౌందర్యమా నాఫా మంత్ర జపేర వ్యక్తి హితకు బ్యూజంఛ యో ప్రాతమా నాఫా భోగ గరీ నిదాంఛ సధై యో మస్తలే రాతమా నాఫా కై బీజ డింబ సంచిత గరీ జన్మంచ యో హర్షలే నాఫై బాట జలేర మర్దచ స్వయం యో పంతమా దర్దలే.
1: అంతిమ శ్లోక్. ఎస్తో బాధ అఫాప సిద్ధ దునియా పుగ్దైన ధేరై పర ఆఫై బాట ఖనీచి ఆన డరలి బందై చయో ధర్మర నౌలో ఘామ సమాజ కోచితి జమా ఝుల్కంచ చాడై అవ యాత్రా సుత్థ సమాజ బాద పథకు ఆవు బడావు సవ యాత్రా సుత్థ సమాజ బాద పథకు ఆవు బడావు సవ. ధన్యవాద్.
2: आज को कविता,
3: आज को कविता.